0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృత్తి, నాణ్యతాపరమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడం పైన దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुंचाना चाहते हैं 498, जिससे कि भारत की कंप्लीट डिमांड भारत में ही मीट हो सके, आत्मनिर्भर बन सके.
0: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం ద్వారా సహాయపడతారు. రుణ హామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పీని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4,800 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్ట్రలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది.

0: దీని మొత్తం ఎంఎస్పీ విలువ 4,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతోపాటు మహారాష్ట్రలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HPD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి అంటే అదనంగా 4ని పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो हजार चौदह से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్లోని వాడినార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యక్షుడు టోలామ్ భారత్లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సిఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈరోజు హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి. మరోపక్క ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో టీ20 ప్రపంచకప్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో 3వ సారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. విశేషాలు మరొకసారి. 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో శ్రీమతి ముళ్ళపూడి ఉమాదేవి గారి ఆరోహణ కథానిక ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్తిగీతం. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ సంకీర్తన విందాం.

గురించి రామకృష్ణ అనుకుంటూనే ఉన్నానుగా. అనుకున్నది చాలు, ఇహనైనా ప్రశాంతంగా బతకనియ్యి. పొద్దున్నే లేవటాలు, స్నానాలు, సంధ్యలు, గుళ్ళు, గోపురాలు, మర్యాదలు, మన్ననలు, ఇవన్నీ ఇహ చాలు. ఇహనైనా నన్ను నన్నుగా నాకిష్టం వచ్చినట్టుగా బతకనియ్యి అన్నాడు కొంచెం కోపంగాను విసుగ్గాను. కుదరదండి, అలా నిర్లిప్తంగా నిస్తేజంగా జడంలాగా బతుకుతానంటే కుదరదు. మనం అడవిలో లేవు, జనంలో ఉన్నాం. నా మానాన నేనుంటాను అంటే కుదరదు. కొందరి కోసం కొన్ని కొన్ని పనులు చేయక తప్పదు అంది లక్ష్మీదేవి ఖచ్చితంగా. అమ్మా, నాన్నను ఎందుకలా హింసిస్తావు? ఆయన మానాన ఆయన్ను వదిలే అన్నాడు పెద్ద కొడుకు గోపాలం. అలాగే లేరా, నేనే మీ అందరికీ రాక్షసిని. ముందు ఇవాళ్టికి లేచి తయారవ్వమను. అన్నపూర్ణ వాళ్ళింటికి వెళ్ళాలి, వాళ్ల మనవడికి బారసాలట. మేమిద్దరం వెళ్ళి 4 అక్షింతలు వేసి రావాలి అంది ఆవిడే మళ్ళీ. బారసాలక నేనెందుకు, నేను రాను అన్నాడు ఆయన మంచం మీద నుంచే. మీరే ముఖ్యులు వాళ్లకి, ఒకప్పటి రచయిత కదా అన్నపూర్ణ. వాళ్ళ ఆయన కొడుకు కోడలు అందరూ మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. మీరంటే వాళ్ళకి చాలా గౌరవము అభిమానమును. అందుకని తప్పకుండా మిమ్మల్ని తీసుకుని 10 గంటలకల్లా వస్తానని మాటిచ్చాను అందావిడ. నువ్వెవరివే నన్ను తీసుకొస్తానని మాటివ్వడానికి? నా జీవితం నా ఇష్టం, నేను రానంతే అన్నాడు ఆయన అక్కసుగా. రాకపోతే కుదరదు అంతే అందావిడ ధీమాగా. అమ్మా, నాన్నను వదిలే అన్న 2 కొడుకుతో నువ్వు నోరు మొయ్యరా? పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా మీరు కూడా నాకు సలహాలిచ్చేవాళ్లే. నేను మీ అమ్మని, నోరు మూసుకుని మీ పనులు చూసుకోండి అంది. వాళ్ళు నోరు మూసుకున్నా, నువ్వు తల బద్దలు కొట్టుకున్నా నేను రానంతే, నేనసలు లేవను అన్నాడు ఆయన మొండిగా. ఇంతలో, ఏరా ఛాంపియన్, ఏం చేస్తున్నావు అంటూ గబగబా లోపలికొచ్చిన రామంగారి బాల్యమిత్రుడు శంకర్రావును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవి కంగారు పడింది. రామంగారు చివాళ్ళ లేచి కూచున్నాడు. ఏమిటి, కొంపదీసి ఇంకా నిద్ర మంచం మీద నుంచి లేవనే లేదా ఏమిటి అన్నాడు మంచం మీదే కూర్చుంటూ. అదే అన్నయ్య గారు, నేను ఇందక్కడి నుంచి మత్తుకునేది. ఈ మధ్య రోజూ ఇంతే, పైగా ఇవాళ ఇంకో గంటలో నా స్నేహితురాలి మనవడి బారసాలకెళ్ళాలి కూడాను అందావిడ నొచ్చుకుంటూ. ఈవిడ గారి ఫ్రెండ్ మనవడి బారసాలకి నేనెందుకురా పొద్దున్నే లేచి పేరక్కలాగా తయారవ్వాలి అన్నాడు కోపంగా భార్య వంక చూస్తూ. ఈ వయసులో నా ఫ్రెండ్స్ ఈయన ఫ్రెండ్స్ అని వేరే వేరే ఉంటారా అన్నయ్య గారు అంది లక్ష్మీదేవి ఆశ్చర్యంగా. నువ్వెళ్ళి మా ఇద్దరికి చక్కటి కాఫీ కలుపు, ఈలోగా వీడి సంగతి నేను చూస్తాను. అయినా ఫంక్షన్కి రాను బాబోయ్ అన్నవాడే ప్రాణం తీస్తావెందుకమ్మా అన్న శంకర్రావు వంక ఆనందంగా రామారావు, ఆశ్చర్యంగా లక్ష్మీదేవి చూశారు. లక్ష్మీదేవి, అది కాదన్నయ్యా అంటుండగా, వీడి సంగతి నేను చూస్తానన్నానుగా, ఇహ ఈ గొడవ వదిలేసి బారసాలకి నీ పాటికి నువ్వెళ్ళు, నువ్వొచ్చేలోగా నేను వీడు బోలెడు కబుర్లు చెప్పుకుంటాం అన్న శంకర్రావు దేవుడల్లే రామానికి, దెయ్యమల్లే లక్ష్మీదేవికి కనిపించాడు. ఇల్లంతా ఖాళీగా ఉంది. శంకర్రావు రామారావులే మిగిలారు. ఇప్పుడు చెప్పరా రామం, ఏమిటి దుగులుగా ఉన్నావు? ఇదివరకటి హుషారేదిరా నీలో, ఏమైంది అన్నాడు శంకర్రావు. రామం గట్టిగా గాలి పీల్చి, ఇదివరకటి వయస్సు, ఆరోగ్యము, పరిస్థితులు ఇప్పుడు లేవుగా అన్నాడు. శంకర్రావు నవ్వి, నువ్వు చెప్పినవన్నీ నీకే కాదు ప్రతివాడికి, ఆ మాటకొస్తే ఈ ప్రపంచానికే లేవు, నువ్వేమైనా ఎక్సెప్షన్వా ఏమిటి? అది కాదురా, చిన్నప్పుడు హాయిగా బాధ్యతలు బాధలు లేకుండా ఆటలు పాటలు, స్కూళ్ళు సెలవులు, ఫ్రెండ్స్ గొడవలు, ఎండలు వానలు అన్నీ ఎంత ఆనందంగా ఉండేవి. అదో చిన్నపాటి స్వర్గం. పచ్చటి పొలాలను చూస్తున్నా, చల్లటి నీటి కాలవలని చూస్తున్నా, దూరంగా కనిపించే కొండలు, ఆ కొండల మీద పడే వానలు, ఎండలు ఎంత బాగుండేవి. మనల్ని ఊహాలోకంలోనే ఉంచేవి. రాత్రిపూట చందమామ వెన్నెల కొబ్బరి ఆకలి మీద పడుతున్నా, నల్లటి రోడ్డు మీద పడుతున్నా, ప్రాణమున్న మనుషుల మీద, ప్రాణం లేని కొండల మీద ఒకేలా ప్రకాశించే వెన్నెల ఎంత హాయిగా ఉండేది. ఇంటికి చుట్టాలొచ్చారంటే పండగే. అసలు పండగే వస్తే అందరూ చుట్టాలైపోతారు. ఎంత బాగుండేవా రోజులు. అలా బాల్యం దాటి యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత నేనిందాక చెప్పిన ఊహాలోకం కాస్తాను.

నిజమైన స్వర్గంగా మారింది. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ఎండలు, వానలు, అమావాస్య చీకట్లో ఆకాశంలో కనిపించే ముత్యాల్లాంటి నక్షత్రాలు, కొండ కోనల మీద అందమైన అమ్మాయిల మీద, అమాయకపు పిల్లల మీద కురుస్తున్న వెన్నెల సోనలు నా కోసమే. ఆ భగవంతుడు ఈ సుందర ప్రపంచం మరింత సుందరంగా అనిపించడానికి నా కోసమే ఏర్పాట్లు చేశాడా అనిపించేది. ఆ తర్వాత పెళ్ళి, దాని వెంట బాధలు, కీచులాటలు, ఆరాట పోరాటాలతోనే కాలం గడిచిపోయింది. ఇదిగో ఇప్పుడు వయస్సు మళ్ళీ అనారోగ్యపు పలకరింపుతో ఈ శరీరము, మనస్సు నిరాసక్తంగా, నిర్లిప్తంగా మారిపోయాయి. దానికి తోడు నాకు అక్కర్లేని సమాజము, దానికి నేను కొన్ని మర్యాదలు చేయాల్సి రావడము మరింత బాధాకరంగా అయింది జీవితం. అసలు ఏముందిరా ఇప్పుడు ఈ జీవితంలో? ఆకర్షణ లేని ముఖం, ఆరోగ్యం లేని శరీరము, అవసరం లేని పిల్లలు, నాతో ఎప్పుడూ గొడవ పడే భార్య, ఏముందిరా ఈ జీవితంలో? వేస్ట్. అసలు ఈ జీవితమే ఇక వేస్ట్. నేను ఇంకా బతకడం అసలే వేస్ట్. బ్రతికి ఏం సాధించక్కర్లేదు, కనీసం బాధలు లేకుండా ఉన్నా చాలు అన్నాడు చాలా బాధపడుతూ. శంకర్రావు రామం పక్కనే కూర్చుని అతని భుజం మీద చెయ్యి వేశాడు అనునయంగా. ఓరి నా రచయిత, పండితుడా, రీసెర్చ్ స్కాలరా, నీ పాండిత్యాన్ని, అనుభవాన్ని, రీసెర్చ్ని, వయస్సుని జ్ఞానంగా మార్చుకో. అప్పుడు నీ ఈ జీవితం, నువ్వు దాటిన, నువ్వు అద్భుతంగా ఉన్నాయి అనుకుంటున్నా అన్ని దశల కంటే అద్భుతమైనదని అర్థమవుతుంది అంటున్న శంకర్రావు వంక అయోమయంగా చూడసాగాడు రామం. నీ చిన్నప్పుడు 2 రోజుల సెలవు కోసం 5 రోజులు స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది. 2 నెలల సెలవు కోసం 2 పూట్ల కష్టపడుతూ చదువులు, ట్యూషన్లు, అమ్మ చేత చివాట్లు, మాస్టర్ చేత మొట్టికాయలు తింటూ 7 నరకం అనుభవించేవాడివి. ఇంత కష్టపడి పరీక్ష పాస్ అవుతానో లేదో అనే టెన్షను ఇప్పుడు అవేవీ లేవు. ఆ దశ దాటి యవనం. ఆ యవనంలో నువ్వు చెప్పిన అందమనే ఆనందంతో పాటు అందంగా కనిపించే ఆకర్షణ అనే వల దానిలో పడి ఊపిరాడక, బయటపడలేక కొట్టుముట్టాడిన రోజులే ఎక్కువ. ఇంతలో ఉద్యోగం, టైంకి వెళ్ళడం, వెళ్లాలనే కంగారు, సరిగ్గా నిద్రపోలేక, కావలసినప్పుడు రెస్ట్ తీసుకోలేక, నీ ఇష్టం వచ్చినప్పుడు సెలవు పెట్టలేక, అవసరమైనప్పుడు సెలవు దొరకక, ముఖ్యమైన ఫంక్షన్లు ఎన్నో మిస్ చేసుకోవడం, నీకు కావలసిన వాళ్ళని కావలసినప్పుడు కలవలేక, యాంత్రికపు బానిసత్వపు బ్రతుకు. కానీ ఇప్పుడు నీ జీవితానికి నువ్వే రాజువు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చిన వాళ్లను నీ ఇంటికి పిలిపించుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన పని చేయొచ్చు. ఇష్టం లేకపోతే ఏ పని చేయక్కర్లేదు, ఎందుకంటే నీ జీవితానికి నువ్వే రాజువి, రారాజువి. నీకు నీ మాటకు ఎదురు లేదు. నీకు సంసారమే వద్దనుకున్నా ఇప్పుడు ఏ బెనారస్ ఎక్స్ప్రెస్సో ఎక్కి కాశీకెళ్ళి ఉండొచ్చు. నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి, డబ్బుకి ఇబ్బంది లేదు, నీ పెన్షన్ డబ్బులు నీకొస్తాయి అన్నాడు శంకరం. నాకు అదే అనిపిస్తోంది, మా ఆవిడతో వేగలేకపోతున్నాను అన్నాడు రామం. రే, నిన్ను మామూలు మనిషిని చెయ్యాలని, నీలో ఉత్సాహం నింపాలని శత విధాల ప్రయత్నం చేసి తన మీద తనకి నమ్మకం చాలక నిన్ను ఎలాగైనా బాగు చేయాలని నాకు ఉత్తరం రాసింది. నిరంతరం నీకోసం తప్పించే నీ భార్య, పిల్లలు, దేనికి ఒకళ్ళ మీద ఆధారపడని నీ జీవితం ఎంత గొప్ప అవకాశంరా హాయిగా అనుభవించడానికి. ఒక్కసారి ఆలోచించు, బాల్యం అంతా అయోమయంతో, అమాయకత్వంతో గడిచిపోయింది. అప్పుడు నీ జీవితం నీ చేతుల్లో లేదు. యవ్వనం తమకంలో బంగారు పంజరాల్లాంటి కలలతో, అజ్ఞానంతో, ఆవేశంతో, ఆశలనే ఎండమావుల వెనకాల ఉరుకులు పరుగులతో గడిచిపోయింది. అప్పుడు నీ జీవితం నీ చేతుల్లో లేదు. ఇలా ఇప్పుడు నీకు దేని పట్ల మోహము, వ్యామోహము రెండూ లేవు. ఎందుకంటే ఏది సత్యమో, ఏది కావాలో, ఏది అక్కర్లేదో నీకు కాలము, అనుభవము నేర్పించింది. ఇప్పుడు నిన్ను నిర్దేశించేవాడు, నియంత్రించేవాడు లేడు. నీకు నువ్వే నియంతవి, స్వేచ్ఛాదీవివి. ఇప్పుడు మీ ఇంటి ముందున్న గోదావరిని, గోదావరికి ఆదరణ ఉన్న కొబ్బరి చెట్లను, నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులను చూడు. పొలాల్లో పనిచేసుకునే అమాయక పల్లెపడుచుల ఆపేతలను చూడు. గోదావరి మీద సాగిపోయే ఆ పడవల్ని చూడు. రకరకాల ఊహలతో, కథలతో ప్రయాణిస్తున్న అందులోని ప్రయాణికుల్ని చూడు. నీకోసం భగవంతుడు

0: సృష్టించిన నిజమైన స్వర్గం ఇప్పుడు అనుభవించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని వెనక నీ వివేకము, అనుభవము, అవగాహన, అర్ధాంగి అనురాగము అన్నీ ఉన్నాయి అంటున్న శంకరం భగవద్గీత వినిపిస్తున్న శ్రీకృష్ణ భగవానుడిలా అనిపించాడు రామానికి. ఆ తర్వాత నిజంగానే అంతకాలము ఒక శోక సముద్రంలా కనిపించిన గోదావరి, అందరినీ అక్కును చేర్చుకుని ఆశ్రయమిచ్చే ఆనందదేవత అమృతమూర్తి అయిన అమ్మలా అనిపించసాగింది. బతకలేక ఎండల్లో బాధపడిపోతున్నట్లు అంతకాలము అనిపించిన పొలం పనులు చేసుకునే పల్లె పురుషులు, పల్లెపడుచులు, ఎవరికి తోచిన రంగుబట్టలు వాళ్లు వేసుకుని ఎవరికి నచ్చిన విధంగా వారికి అనిపించే అందమైన దేవతామూర్తుల్లా అనిపించసాగారు. ఆ చుట్టూ ఉన్న చెట్టు చేమ, పొలాలు, పక్షులు అమరావతిలా అందంగాను, ఆవులు, దూడలు గోలోకవాసుల్లానూ అనిపించసాగాయి. ఇంతలో, "మా మనవణ్ణి ఆశీర్వదించండి, మీ చల్లని దీవెనే వాడికి శ్రీరామరక్ష" అంటూ చిన్నపిల్లాన్ని తీసుకొచ్చిన పక్కింటి వాళ్లు అనురాగమూర్తుల్లా కనిపించసాగారు రామారావుకి.
1: ఇంతవరకు ఆరోహణ శ్రీమతి ముళ్లపూడి ఉమాదేవి గారి కథానిక విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం విందాం.

మన దేశ సర్వతోముఖాభివృద్ధికి మన భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ముఖ్యంగా చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి పూచీకత్తు లేని రుణ సహాయాన్ని అందజేస్తోంది. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా తయారీ, వ్యాపారం, సేవా రంగాలు, డైరీ, పౌల్ట్రీ మొదలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం ఈ రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం లబ్ధిదారులకు డెబిట్ కార్డు అందజేయబడుతుంది. చిన్న సూక్ష్మ వ్యాపార సంస్థలను ప్రోత్సహించే ముఖ్య లక్ష్యంగా రూపొందించబడిన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం యొక్క పూర్తి వివరాలకు https://ముద్రా.org.in వెబ్సైట్ను దర్శించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో తొలి తెలుగు యాత్ర రచన కాశీయాత్ర చరిత్ర శ్రీ పి మధుసూదన్ రావు గారి పరిచయం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: திரைய கானம் கேட்டோம். நீங்கள் கேட்டுக்கொண்டிருக்கும் 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள். அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் இடம்பெறும்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగావు శరమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ రాజీనామా మార్గం సుగమం చేసింది. అంతకుముందు అస్సోం ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్ గోయల్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి మొత్తం 126 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకుంది. అందులో బీజేపీ 82 స్థానాలతో అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షాలైన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ 10 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనల పట్ల జీరో టాలరెన్స్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన అనంతరం జారీ చేసిన ఈ ఆదేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శాంతి భద్రతలు కాపాడేందుకు కఠినమైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన

0: అవసరం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ పార్టీ నాయకుడు జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే తరఫున ప్రతిపాదన సమర్పిస్తారని పార్టీ తెలియజేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ టీవీకేకు మెజారిటీ మార్కైన 118గాను మరో 11 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలతో టీవీకే చర్చలు జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఆయనతో పాటు ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్ట్రానికి కేంద్ర కో అబ్జర్వర్గా ఉంటారు. అదేవిధంగా అసోం శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సెంట్రల్ అబ్జర్వర్గాను, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ నైనిని ఆ రాష్ట్ర కో అబ్జర్వర్గాను నియమించారు. పుదుచ్చేరి శాసనసభ పక్ష నేత ఎన్నిక కోసం కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సూరానాలను సెంట్రల్ అబ్జర్వర్గా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను కేంద్ర పరిశీలకులుగా ఆమోదించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వియత్నాం అధ్యక్షుడు తో లామ్కు ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనపూర్వక స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న వియత్నాం నేతకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వియత్నాం అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురు నాయకులు విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆయన, ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 35 పెంచాలనే కేబినెట్ నిర్ణయాన్ని కూడా మోదీ అభినందించారు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో పాటు పత్తి రైతుల ప్రయోజనార్థం కపాస్ క్రాంతి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలియజేశారు.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है, क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: జీవ రసాయన ఆయుధాలను, విష పదార్థాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక విష ప్రయోగం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్రకు పాల్పడిన 3 వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన విదేశీ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ నిందితులు జిహాద్కు మద్దతు ఇచ్చేందుకు నిషిద్ధ ఆయుధాలు, బయోటెర్రరిజం ద్వారా భీభత్సం సృష్టించడానికి, తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన యువతను రిక్రూట్ చేసుకునేందుకు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్లో నిన్న రాత్రి సైన్యం, సరిహద్దు భద్రతా దళం ప్రాంగణాల వెలుపల జరిగిన 2 పేలుళ్ల అనంతరం భద్రతా దళాలు అప్రమత్తత ప్రకటించాయి. ఈ 2 చోట్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందనప్పటికీ ఆ ప్రాంతంలో ఇవి ఆందోళన రేకెత్తించాయి. అమృత్సర్లో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖాసా కంటోన్మెంట్ ఏరియాలోని సైనిక స్థావరాలు ఆనుకున్న బీఎస్ఎఫ్ క్యాంపస్ వెలుపల ఈ పేలుడు సంభవించింది. ఈ రహదారి అటరీ సరిహద్దుకు దారితీస్తుంది. జలంధర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారం సమీపంలో పేలుడు జరిగింది. ఈ 2 ప్రదేశాల్లో పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం

சமயம் శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మధురమైన సమయంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా హాయ్ హాయిగా చిత్ర నుండి లక్ష్మీనారాయణ అలపించిన వనమాలి సాహిత్యం

కార్యక్రమంలో ఇప్పుడు అంజనా సౌమ్య శ్రీకృష్ణ జంటగాలపించిన ఇంద్రగంటి సంగీతం, సాహిత్యం కరుణాకర్ అడిగిరాల, చిత్రం తొలి పరిచయం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సౌకర్యం కోసం, రక్షణ కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో భారత పౌరులు తమ ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవడానికి, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రధానమంత్రి డిజిలాకర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి డిజిలాకర్ పథకం ద్వారా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా విద్యా ధృవీకరణ పత్రాలు మొదలైన ముఖ్యమైన పత్రాలను డిజిటల్ లాకర్లో భద్రపరచుకోవచ్చు. ప్రయాణంలో లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ పత్రాలను కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన సురక్షిత పథకం డిజిలాకర్ పథకం. ప్రధానమంత్రి డిజిలాకర్ పథకాన్ని మొబైల్ నంబర్, ఆధార్ నంబర్తో అనుసంధానించబడిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వగలరు. దేశ పౌరుల ముఖ్య పత్రాలను సురక్షితంగా భద్రపరచుకోవడానికి వీలు కల్పించే ముఖ్య ఉద్దేశంతో రూపొందించబడిన ప్రధానమంత్రి డిజిలాకర్ పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.digilocker.gov.in వెబ్సైట్ను దర్శించగలరు.

ఇప్పుడు సమయం 3:19 గా వస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హంసిక భాస్కర్ ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం సంగీతం మహి చిత్రం కుదిరితే కప్పు కాఫీ.

రొటీన్ లవ్ స్టోరీ చిత్రం కోసం సాహితీ కార్తీక్ జంటగా పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, స్వర రచన మిక్కీ జే మేయర్.

పేరెంట్స్ చిత్రం కోసం ఎస్కే బాలచంద్రన్ సంగీత సారథ్యంలో బెల్లిరాజ్, వేదాంత్ భరద్వాజ్, జయస్వప్న బృందం ఆలపించిన పాట విందాం.

0: హరోం హరా చిత్రం నుండి నిఖిత ఆలపించిన పాట విందాం. గీత రచన వెంకీ సుధాకర్, పదరచన చేతన్ భరద్వాజ్.
1: ఇది కొంచెం టైట్ చేస్తే
2: నువ్వు అట్లా ఇట్లా ఏం చూడదులే, మా చుట్టాలు ముందే వరకు ఊరికి పోతా ఉండా. నువ్వు కాలేజ్లో ఎతకుతావేమో అని చెప్పేకి వచ్చింది. వచ్చేదా?
1: సరిపోదా? అదే కాలేజ్లో టీచర్ పెట్టా. ఇది అవసరం చూడి.
3: హలో,

ఇప్పుడు సమయం 3:38:12. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చిత్ర సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సెగ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన శ్రీమణి సాహిత్యం, సంగీతం జోషువా శ్రీధర్.

కందిరీక చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన కార్తీక్ సుచిత్ర జంటగా పాడిన పాట వింటాం. సంగీతం ఎస్ఎస్ థమన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా నరుడా డో నరుడా చిత్రం నుండి ఇషాక్ వలీ బృందం గానం చేసిన పాట విందాం. గీత రచన కిట్టు విశ్వప్రగడ, స్వరరచన సాయి చరణ్.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో తొలి తెలుగు యాత్ర రచన కాశీయాత్ర చరిత్ర శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం.

0: మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారమవుతాయి. ఠెల్లి నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं फरहत नाज. भारत और वियतनाम ने आज डिजिटल प्रौद्योगिकी दुर्लभ खनिज